0: ఎలా చెప్పి సార్ సార్
1: ఖబర్ కింద సలవాజీపూర్ గ్రామ్ కి దిఖాలకు
0: సార్ వాలేకం సలాం డేర్ చేతమన్నాజీ కాలుకో అది కాలుకోవాలి యో జహాన్ మనం శుక్రియా. అస్సలాం అలైకుం.
2: వాలేకం సలాం.
0: అస్సలాం అలైకుం సలాం సార్. వాలేకం సలాం. రూమ్ సు ఖబర్ కిది కిమ్ జినా
2: సర్ ను కా తో నా అపరాధ ని ఫర్మాయస్ తకరా హాజిన దా పురా కడాయా.
0: అస్సలాం అలా కిమ్ ఫర్మాయస్ తకడాయ్ ఓ పతి జిన్న అప్ప మంది వలా గయా. పతి దానో న పమంది వలా గయా. ఆ మే దర్ తప్ప కడివా కన హుదా ని తప్ప గ్రామ్ ఓర్ మే న కన బే బ్యాకి లేకి కన
2: పబ్బంది
0: వాళ్ళకి దామరా సరే మా పబ్బంది లాగా వేకనా.

0: ఫ్లెష్ ఏమైంది అల్లానా ఔరిహా ఐఎమ్ జన్నతి గ్రామ్ థ్యాంక్ యూ వేర్ ఇస్ యాతమ
1: ఖుషాల
0: వాలేకుమ్ అస్సలాం వరహమతుల్లాహి వబరకాతుహు థ్యాంక్ యూ డియర్ జియాత మనన శాలో సి కాదర్ మామా ఔర్ హజరత్ అఖపల్ కో మకతాసుం కాల్ కవల్ గాడి సిపర్ 315 94 72 30